0: ఏమినకూడ మన దగ్గర సమాన రైతులు దాళ తీను మీ అర మీ గెవల్లు బల్లు
1: దాళ్ళు
0: డెంగు బలన్న బాల్లోడి ఇటువస జల వీధి
1: అయ్యో
0: ఏమకరణే అపి అపే గెవత్ హరి లసన విధి యాగిన ఇన్నవన ముఖడత బాయవేన్నే వీచాగిని
1: కావడే
0: సామాన్య హరి కెమది గుడక్ దేవాళ్ళు ఇల్లకే దాగన్న ఏమిలావిడ పారాయణ కూడా గుడ్డకు మొత్తం బిడ్డలు అస్సలు తీయల మెహేన్ మెహేన్ అపే గిద్దరు మీ లసన్ తీయన ఎందుకు పీచే మహత్య
1: అల్లుపు గిద్దరు తీయను అనేది
0: ఏ వాగేమ తమాయి మే దెంగ అప్పి ఇప్పుడు మా దగ్గరాన్ని ఓ గివాళ్ళు తీయన ఓ మధురు బోవినిస్తాన హిస్ టీన్ తీయనో యోగర్ట్ కప్ తీయనో తెబిలి కోంబ్ ఏ వాగేదే వాళ్ళ వాతరు ఎక్కువని ఇస్తాన సమహార విలావిట గిద్దరు ఫ్రిడ్జ్ కి ఇటు బస్ వతరెక్కుతున్న తను అప్పుడు జీవిత హితాన్ని సామాన్యంగా మీ మధురు
1: వర్గవలట తమ మే మధురు ఎన్ని గేలా ఓ పాజిటివ్ బి పాజిటివ్ ఏ బి అన్నో వగే లే వర్గ ఇంద్ర మధురు అట హెమ హెకియావన్నే బ్లడ్ గ్రూప్ ఎగన గాన మధురు ఎచ్చర పోరత్ నివే
0: యామగు లబ్బిగే ఇన్నే
1: దెన్ ఏకట మే విశేష హేతు వెలా తీయన్నే అపే అంగే ఉష్ణత్వ ఏ వగేమ గంధ సువంద హరిద మే మేవ హిందలు గొడక్మ మే మధురు అపిట లంగ్ వెన్నే ఎత్తుకొట బ్యాక్టీరియా దాడియ హరిత ఎత్తుకొట అంగే తీన స్వాభావిక తెల్ మిన్న మేవా మేవలింగ్ నిపద వెన్న విశేష రసాయనిక సంయోగ తీన ఓవలట తమాయి విశేషమ మధురు ఆకర్షణే వెన్ని నోందిన ఆలకర లేని గందగా ఇన్ని
0: మంగితం హిడి ఎత్తడమ మే మధురు లబ్బికి వెడగ గ్రూప్ గోయాగలిన వకియన్ని మన దగ్గర సమహార దోశలో మీ సమాజ మాధ్యమాలు ఏమో గహల దిపునా మీ ఓపోజిటివ్ వాళ్ళ వెడిపుర మధురు బెలుగుడ పాసి మా వత్కాను మేము బాలను కూడా మాకే హరి మన మీ బ్లడ్ గ్రూప్ కి హోయాగాను ఇది అన్న తోహిటి దంగే కత్తికారు వెలగియా అందుదే మీ పోస్ట్ కి దగ్గర హరి అవి మధురంగనోహర తీయనవనా అల్లపు గిద్దర డెంగు ఏమాదనవనా తగ్గాల మెసేజ్ మెసేజ్ చేద్దాం అప్పి కియన్న అల్లం కావటం ఏ మాత్యా ఉన్నో పెద్ద